0: From the breathtaking views of the snow-capped mountains to the shining city upon a hill, throughout Europe and Africa to the islands of the Philippines, welcome to Ignite Radio. Spreading the word over land and sea, providing powerful knowledge that will lead us home forever. This is Ignite Radio.
1: All right, everybody. Good morning, good afternoon, and good evening to all of you Igniters, regardless of wherever you are around the world. We're blessed that each one of you has stayed connected here to Ignite Radio. And welcome, welcome, welcome, Igniters, to Ignite, the good news programming here on Ignite Radio. And we're glad to have you here with us, Dunderkirk reporting. And good to have everybody, as I said, really excited Igniters. We got ourselves a loaded program in here on Ignite Radio. And I'm going to say this, stick around Igniters, because some very, very strong brethren that we got, and get excited for sure. Get off from the South Hyderabad Church of Christ there. In Hyderabad, our good friend Brother Jack Williams will be with us, Igniters, and kicking it off. He's going to do it in the mixed language of English and Telugu, Igniters, Telugu being the Indian language, English being the main language. So he's going to do it in a mixed language here, and look forward to that one. From there, Igniters, we will go from there to the Philippines, Igniters, and check in with our good friend Brother Luciano from IPIL, Igniters, the living proof with our good friend Brother Luciano. Another really, really strong brother. I tell you, get your pen, your notepad and papers out, stuff like that, Igniters, because I'm going to tell you, Brother Luciano's going to load you up, and away you go. From there, Igniters, we'll get into the 180 with our good friend, Brother David, all the way from Ongol, India. So we'll head back to India. That one will be in English. Actually, all the rest of them are going to be in English. So just to give you a heads up. In regards to that. But the 180 with Brother David from Ongol, India, and we'll check in, say hello to him. And he's been doing a very couple of good deep series here on Ignite Radio, and amen to that. From there, Igniters, we'll head over to New England, over to Boston, Massachusetts there, with the Lifeline with our good friend Brother Tom from Kingston, Massachusetts in the U.S. there, and check in with him. And to see what deep study he's going to be getting into. That's we always excited to have Brother Tom with us, part of Ignite New England. For their Igniters, we'll head over to Nigeria and to listen in to our good friend Brother Samuel. They'll be listening in from Okada, Nigeria, contending the faith. And so definitely looking forward to that. From there, Igniters, we will check in all the way down from there to Linden, Guyana, South America. And our good friend, good brother, Brother Wayne Collins, Igniters, from Linden, Guyana, South America. So we're excited about that one. And then from there, Igniters, we'll get into the last one, which will be the ladies lift class. So all you ladies out there, ladies, we'll have Sister Lois. We'll do the ladies lift class, and that is how we will end Igniters, our program, and then we'll get into a nice little stretch of a cappella music here on Ignite Radio. So there you go. All right, let's go ahead and get started here, Igniters. We don't want to fall too far behind, and let's flip this script over and get into it with our good friend Brother Jack Williams. Sister TL has sent over 3 hearts, and we appreciate that very much. And good to have all the rest of you here with us here on Ignite Radio. So from all of us to all of you, let's get rocking and rolling. And away we go. Brother Jack, go ahead, brother. We got you.
2: Good morning, good afternoon, good evening, my dear Igniters, my dear brothers and sisters. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. This is Jack Williams reporting from Southside Hyderabad Church of Christ, Ignite Radio, India. First of all, I would like to welcome you all for this Lord's Day program. And we thank you so much for your love, and thank you so much for your support. May God bless each one of you. So, my dear Igniters, my dear brothers and sisters, we as a brothers and sisters in Christ. We need to help one another. You know, so togetherness makes, you know, the church stronger. So that's what in the congregations, we need to find the persons who are in weak, either spiritually or physically. We need to find out them and we need to encourage them. We need to develop them. So, my dear Ignatius, my dear brothers and sisters, so togetherness will increase us, will develop us equally. So that's why, if you see, my dear Ignatius, at the end of Thessalonica, Paul has written, and we urge you, beloved, to admonish the idlers, encourage the faint-hearted, help the weak, and be patient with all of them. What would it look like if the church actually lived out what the Spirit instructs us here? So, my dear Ignatius, my dear brothers and sisters, the first thing we are called to do is admonish the idlers. So, the word translated admonish has the sense of using your words to try to turn someone else away from something that is wrong and lay on their heart what is good. So, it is a form of correction. To admonish someone involves naming something wrong in order to point them towards something good. But so, my dear Ignatius, my dear brothers and sisters, we need to encourage one another. We need to encourage one another. So, my dear Ignatius, my dear brothers and sisters, we appeal to you, brothers and sisters, to respect those who labor among you and have charge of you in the Lord and admonish you. Esteem them very highly in love because of their work. So, my dear Ignatius, my dear brothers and sisters, be at peace among yourselves. So, and we urge you, beloved, to admonish the idlers, encourage the faint-hearted, help the weak, be patient with all of them. So, my dear Ignatius, my dear brothers and sisters, so this, in this lesson, we are going to learn more about the togetherness. Kabatti Ignite Radio Srotulara, Devuni Biddalara, Cheri Vachina Mee Andariki Kuda, Prabhuvaina Yesu Kristu Vari, Ati Parishuddha Namamlo, Vandanamulu Teliyajestunnamu. Ee Varamu Manam Nerchukunde Amsam, Kristulo Eduguta. క్రీస్తులు మనము ఎదుగుట. కాబట్టి క్రైస్తవులమైన మనము, క్రీస్తు బిడ్డలమైన మనము, క్రీస్తు సహోదరి సహోదరులమైన మనము దేవునిలో మనము ఎలాగ ఎదగాలి? దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఒకరినికొకరిని సహకరించుకుంటూ, ఒకరిని ఒకరము మనము పురికొలుపుకుంటూ మనం ఎలాగ ఎదగాలి అనే విషయాన్ని మనము నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ హృదయాలను తెరిచి ఈ యొక్క వాక్యాన్ని అంగీకరించండి. సో మాడి రిగ్నేటర్స్, మాడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్స్ జంప్ ఇంటూ ద లెసన్. ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఇగ్నైట్ రేడియో బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆదివారం దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని కొరకై తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు ద్వారా మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించు వారమై ఉన్నాం. ఎందుకనగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని మన ఈ లోకంలోకి పంపి మన పాపముల నిమిత్తము ఆయన శిల్వ మరణం పొంది తనను తాను అప్పగించుకొని మన యొక్క పాపములను తుడిచివేసి మనలను ఆ యొక్క రక్తంలో కడిగి వేసి మనకు నిత్య జీవమును అనుగ్రహించడానికి ఆయన మరణించున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆదివార దినమున
3: మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననముని మరణముని పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకున్న వారంగా మనము ఉన్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ఈరోజు మనము నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని సెలవిచ్చిన ప్రకారంగా మనము క్రైస్తవ జీవితంలో క్రైస్తవులమి అని చెప్పుకుంటున్న మనము క్రీస్తుకు లోబడి క్రీస్తు యొక్క మాటలను మనం గైకొని మనము విధేయత కలిగి విశ్వాసం కలిగి ఆయన యొక్క మాటలను అనుసరించు బిడ్డలంగా మనము ఉండాలి. ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి. అందుకే ప్రేమైన సంగమా దేవుని బిడ్డలారు, దేవుడు అందుకే మనకు సెలవిస్తున్నారు. కాబట్టి మనము ఈ యొక్క ఐక్యత అనేది ఎంత అవసరమో మనము నేర్చుకుందాం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో, ఈ ఫిజికల్ వరల్డ్లో మనం కూడా ఐక్యత లేకపోతే మనకి కొన్ని నష్టపోతాం. మనము కుటుంబంగా కానీ స్నేహితులుగా కానీ లేకపోతే కొన్ని విషయాలు మనం ఐక్యత కలిగి ఉంటే కొన్ని సాధించే వారంగా ఉన్నాము. ఐక్యత లేకపోయినట్లయితే వాటిని మనము కోల్పోయే వారంగా మనము ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, అందుకే ఐక్యత కలిగి ఉండటం అనేది ఒక గొప్ప వరం. ఆ యొక్క వరాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం ద్వారా మనకి అనుగ్రహించి ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతో అంటారు కదా, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలువ నేరవని. కాబట్టి మనము ఆ యొక్క పునాది మీద, ఆ యొక్క సత్య సంఘము అనే పునాది మీద మన యొక్క సంఘాన్ని కట్టినట్టయితే దేవుడు మనలను, మన యొక్క కుటుంబాలను ఆశ్రయించు వారుగా ఉన్నారు. అలాగే మనము ఆయన యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా మనము ఉన్నాము. సో మాడి రిగ్నేటర్స్, మాడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో దట్స్ వాట్ యునో, ఇఫ్ యునో, యూనిటీ ఈస్ వెరీ ఎసెన్షియల్ అండ్ దట్ హాస్ గివెన్ టు అస్ ఫ్రమ్ ఫాదర్ త్రూ సన్ బై ద చర్చ్. సో దట్స్ వై the true church is the main foundation in our life, right? If you want to get into his kingdom, we want to stay here in his true church, and we need to abide by his words and commandments. So my dear ignatius, my dear brothers and sisters, so we're going to learn a few more points from this lesson, and how the unity is essential, you know. So unity is to help our Christian brothers and sisters understand that true biblical unity is achieved through diversity, humility, and act of service. So what are these three things? Diversity, humility, and active service. So my dear Ignatius, my dear brothers and sisters, I once again welcome you all for this Ignite Radio broadcast, and we are grateful you have tuned in to study God's word with us today. So as I have discussed, our lesson is titled Essential of Unity. So unity is not just a good idea, it is design for his church. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఐక్యత, మనకి ఐక్యత యొక్క అవసరత మనము అనే అంశం మీద మనము ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాము. కాబట్టి ఐక్యత అనేది ఒక మంచి ఉపాయం.

0: is in chapter 7. From the context, believers in Corinth seem to have been asking why some Christians were given spiritual gifts while others seemed not to be spiritual ones. So it's possible that some in Corinth had been demonstrating obvious supernatural power through speaking in tongues, for instance, while others lacked this ability. So that's what Paul's teaching on spiritual gifts in this chapter shows, how off base this thinking is. How off base this thinking is. He begins by saying he doesn't want them to be uninformed. So every Christian is spiritual or one of the spiritual ones, because every Christian has the Holy Spirit. Only those with Holy Spirit can truthfully and sincerely say Jesus is the Lord, and every believer can say that. So spiritual gifts like act of service and other godly activities come in wide variety. So what they have in common is that each one comes from the same Holy Spirit. Each one is given to be used in service to the same Lord Jesus. And each one is possible only through the power of the same God the Father. In other words, these spiritual gifts are not about the people who use them. They are ultimately about God and His purpose. So in addition to that, spiritual gifts are given to every Christian, and they are given for the purpose of serving other Christians. They are given for the common good and not to bring status and respect to one believer and not another. So a spiritual gift is supernatural ability to serve the church in a way that someone could not do in the mere human strength. So that's what Paul begins by listing 9 of them, emphasizing that one is given to one believer while the other is given to a different person. So nobody receives every single gift, but everyone receives at least one of them. So these first 9 gifts are often called the sign gifts or confirmation gifts. So if you see, many people believe these gifts were commonly given by the Spirit during the time of the apostles and before the New Testament was established. So their purpose was to confirm that God's power was behind the message of gospel. And other people or other some people, they think, these gifts to continue to be given to Christians by the Spirit in large numbers even today. So that's what these gifts include: the word of wisdom and word of knowledge, along with faith, healing, miracles, prophecy, discerning between spirits, speaking in tongues, and the interpretation of tongues. So these gifts were likely on display in Corinth. Paul emphasized that the Spirit decides who to give each gift to. This means the gifts are not earned or acquired by the effort of those who receive them. That means, of course, that having one spiritual gift or another should not cause anyone to be thought of as more spiritual or important than another. Instead, Paul urged the Corinthians to think of their church and the worldwide church in general as a kind of body. A human body is not just one thing or one organism, but it is made up of many different parts, all with different functions. In the same way, the church is made up of many believers, all connected by the Holy Spirit in them, and it is just one thing, Christ's body on earth. So my dear readers, my dear brothers and sisters, it would be ridiculous for body parts to declare they were quitting the body because they can't be another part. They can't be another part. So it would be equally silly for anybody part to say it does not need the other parts. Christians too should discover how essential their role in Christ's body really is, as well as learning to the value how needed every other function is. Even those parts thought of as less honorable are given special care and honor because we instinctively know how important they are. The same ought to apply to how Christians treat each other as we use and encourage the spiritual gifts. So my dear Ignatius, my dear brothers and sisters, that's what Paul concludes, though, by saying that at least in Corinth, the first, second and third most essential gifted position were apostle, prophet and teacher. This seems to suggest that those are the roles most impactful or at least the most potent in fulfilling the church's role. As Paul has stated in this chapter, however, those gifts cannot be effective unless the other members of the body are being honored and being active. That's what Paul ends this section with, an intent to show a more excellent way. This leads into one of the most famous passages in all scripture, a deception of Christian love as God intended it to be. So my dear Ignatius, my dear brothers and sisters, so here we see the essential of body is essential of body and essential of church and the body parts and the head we see here. So when the church is united, the world believes. So unity is one of the greatest blessings of church. Unity is not uniformity. We are not all the same. Unity is spiritual harmony, not organizational sameness. Biblical unity does not happen accidentally. It is accomplished. So that's why unity is accomplished in the church by three essentials. They are diversity, unity through diversity, unity through humility, unity through active services. So my dear Ignatius, my dear brothers and sisters, let's read the same in Telugu. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తున వారి అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు వాక్య పట్టణం చదువుకుందాం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 12:1 ఒకటి నుంచి చివరి వరకు చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:1-2. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్నిటినలో ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఏటుపడిన అటు నడిపింపబడదని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువుని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలైనగా ఒకరికి ఆత్మమూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరములను, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడి తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఇలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరముల యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మ పొందితమని మనం అందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతే శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చేయి కాను గనక శరీరంలోని దాన్ని కానును కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానిని కానని చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచును. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకులమైనను శరీరం ఒక్కటి. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పచాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పచాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనముగా కనబడును అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతము ఆ అవయములను మరి ఎక్కువగా కనపరుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలుగును. సుందరములైన మన అవయములను ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చియున్నాడు. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడి సంఘములు మొదటి కొందరని అపోస్తలుగాను, పిమ్మట కొందరని ప్రవక్తులుగాను, పిమ్మట కొందరని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగాను, కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారం చేయువారుగాను, కొందరిని పరోత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించను. అందరూ అపోస్తులుల, అందరూ ప్రవక్తుల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థత కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలు అర్థం చెప్పుచున్నారా? కృపావరములు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఎదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమను బిడ్డలారా, అక్కడ మనం చూసుకున్నట్లయితే అపోస్తలైన పౌలు గారు ఈ యొక్క కొరింథీ సంఘానికి చెబుతూ ఎలాగూ శరీరమై ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నావు, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నాయో ఒక్క శరీరంగానే ఉన్నాయో అలాగే క్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మొదటగా ఈ యొక్క కృపావరముల గురించి మాట్లాడుతూ పౌలు గారు అది ఆ యొక్క కృపావరములు ఎవరికి ఇవ్వబడ్డాయి, అవి ఎందువరకు ఇవ్వబడ్డావి, ఎప్పుడు ఇవ్వబడ్డావి అనే విషయాన్ని చెప్తూ అది అందరికీ ఇవ్వబడలేదు. అందరూ బోధకులు కావద్దు, అందరూ అక్కడ మనం తీసుకున్నట్లయితే అందరూ అద్భుతాలను చేయువారా, అందరూ స్వస్థత పరిచి కృపావరములు గలవారా అని మనము చూసుకుంటా ఉంటాం. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొరింథీ సంఘానికి అపోస్తలైన పౌలు గారు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాడు. ఎలాగైతే ఈ యొక్క కృపావరముల గురించి ఈ యొక్క ఏమంటారు సూపర్ న్యాచురల్ పవర్స్ వాళ్ళు భాషలు మాట్లాడటం కానివ్వండి, సో కొంతమంది స్వస్థపరిచే వరములు కానివ్వండి, కొంతమంది ట్రాన్స్లేషన్ చేసే కృపావరం కానివ్వండి, సో ఇవన్నీ మనము చూసుకుంటూ వాళ్ళకి కొరింథీ సంఘానికి చెప్పదలుచుకున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు గారు వాక్యంలో పౌలు గారు చెబుతూ ఈ యొక్క వాక్యంలో ఆత్మీయమైన కృపావరములు, ఈ యొక్క కృపావరములను ఎవరికి ఇచ్చాడు? కాబట్టి ఇక్కడ కృపావరములు నానా విధములు అయినప్పటికీ కూడా ఆత్మ ఒక్కటే. కాబట్టి దేవుడు అదే ఆత్మను మన అందరికి కూడా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము క్రీస్తులో మనము అంటుకట్టబడి క్రీస్తులో మనము జీవించాలి అంటే దేవుళ్ళో మనము అంటుకట్టబడి దేవుళ్ళు మనము నమ్మకంగా ఉండాలి. ఎలాగ అయితే అవయములన్నీ కూడా ఒకదానికి ఒకటి సహకరించుకుంటారు. ఒక కన్ను నేను చూస్తాను, నేను చూడటం మాత్రం నా పని, మిగతా పని నాది కాదు, కాబట్టి నేను ఈ యొక్క శరీరంలో భాగాన్ని కాదు అంటే అవ్వదు. శరీరం అంతా కన్ను అయితే వాసన చూచితే ఎక్కడ? కాబట్టి అందుకే పౌలు గారు చక్కగా చెప్తారు, కాగా ఒక 26 వచనంలో, కాగా ఒక అవయము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమ పడును, ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. కాబట్టి మనము అవయములై ఉన్నాము. క్రీస్తు సంఘములో క్రైస్తవులమైన మనము క్రీస్తు సంఘంలో ఆయన నిర్మించిన సంఘంలో, ఆయన స్థాపించిన సంఘంలో, ఆయన యొక్క స్థాపించిన సంఘంలో బాప్తిసం పొందిన మనము, సహోదరి సోదరులమైన మనము ఆయన యొక్క శరీరానికి మనము అవయములై ఉన్నాము. కాబట్టి ఎలాగూ అయితే ఒక అవయము శ్రమ పడినప్పుడు అవయములన్నీ కూడా దాంతో కూడా శ్రమ పడతాయి. కాబట్టి మనం కూడా మన యొక్క సహోదరులు కానీ, తోటి సంఘ సభ్యుడు కానీ, ఎవరైనా కూడా సరే మనం శ్రమ పడినప్పుడు ఆయన శ్రమలో మనము పాల్పంపులు పొందుకోవాలి. అలాగ చేస్తేనే మనము దేవుణ్ణిలో మనము ఎదిగే వరంగా ఉంటాము. ఎలా అయితే ఒక అవయములన్నీ ఘనత వచ్చినప్పుడు మిగతావన్నీ కూడా సంతోషిస్తాయి, మనం కూడా మన యొక్క సంఘంలో కూడా ఎవరైనా ఘనత వచ్చితే మనమందరం కూడా ఆ యొక్క సంతోషంలో పాల్పంపులు పొందాలి. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ఇలాగూ మనము ఐక్యత కలిగి ఉంటే దేవునిలో మనము ఎదగవచ్చు. కాబట్టి ఈ యొక్క ఐక్యత అనేది మనము మూడు విధాలుగా మనం చూసుకోవచ్చు. మొదటిది డైవర్సిటీ అనగా వైవిధ్యం, తర్వాత హ్యూమిలిటీ అనగా విధేయత, అలాగే యాక్ట్ ఆఫ్ సర్వీస్, అలాగే మనం చూసుకున్నట్లయితే మనము దేవుని యొక్క సేవాభావం కలిగి మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, మనము దేవునిలో గనక ఉన్నట్లయితే దేవుడు మనలను ఆశీర్వదించేవారుగా ఉన్నావు. కాబట్టి మనం ఈ మూడు అంశాలు చూసుకొని దేవుని యొక్క వాక్యంలో మనము కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. సో మై రిగ్రెటర్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యాజ్ వీ హావ్ డిస్కస్డ్ దట్ వీ కెన్ అచీవ్ ది యూనిటీ త్రూ 3 డిఫరెంట్ వేస్, వన్ ఇస్ త్రూ డైవర్సిటీ, వన్ ఇస్ త్రూ హ్యూమిలిటీ, అండ్ వన్ ఇస్ త్రూ యాక్టివ్ సర్వీస్. సో లెట్స్ రీడ్, లెట్స్ సీ ది ఫస్ట్ థింగ్, యూనిటీ త్రూ డైవర్సిటీ. So let's read John chapter 17. John chapter 17 verse 20, 21 and 22. My prayer is not for them alone. I pray also for these who will believe in me through their message, that all of them may be one, Father, just as you in me and I in you. May they also be in us, so that the world may believe that you have sent me. I have given them the glory that you have given me, that may be one as we are one, I in them and you in me, so they may be brought to the complete unity. Then the world will know that you sent me and have loved them even as you have loved me. So here my dear ignorant brothers and sisters, this is for those who are not saved. The only way to see God's and his influence is through the example of Christian believers. Jesus previously indicated that his actions demonstrated he was sent by God. The same is meant to be true for born again believers. So those who sincerely love God will obey God, and that means showing Christian love for other believers. As much as Christians are obligated to rebuke those who teach false things, there is also command to be lovingly unified. So, my dear Ignatius, my dear brothers and sisters, here, and if you see, as we see, 1 Corinthians chapter 12, verse 1 to 27, we see one body, many members. So, Paul compares the church to a human body, which is having one body and having many members. So, this each member has each function. So, different functions for different members. So, diversity is not the enemy of unity. So, diversity is having different gifts. Diversity is having different ministries. Diversity is having different activities. If you see verse 4 to 6, we can see all these things. For by one spirit we are all being baptized into one body. Why one body? So here every member is important. Every member is important. So that's why Paul addresses two dangerous attitudes here. One is I am not attitude, and second one is you are not attitude. This both can destroy our spiritual life. First thing, I am not attitude. If you see verse 15 to 17, feelings of inferiority. So here the body members say, I am hand, I am only the hand, so I'm not the part of the body. So hand could not say like that. Eyes can't say I am only the eye. I am only able to see. So I am not the part of the body. So this I am not attitude gives the feelings of inferiority. It gives I don't matter, and it also gives I am not needed. So no member is insignificant in God's body. No member is insignificant. And second thing is you are not attitude. So you are not attitude brings pride and looking down on others and saying I don't need you. So the church suffers when members are ignored or rejected. So that's why every member is essential in moving the body towards God's purpose. And third thing is members are joined together by love. If one member suffers, all suffer together. So pain affects the whole body. So honor lifts the whole body. So that's what Jesus said in John chapter 13, verse 34 and 35. By this, all will know that you are my disciples if you love for one another. So that's what, my dear Ignatius, unity grows where love flows. Unity grows where love flows. So my dear Ignatius, my dear brothers and sisters, so first thing is unity we can get through diversity. కాబట్టి ఇగ్నైటెడ్ శ్రోతారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఐక్యత అనేది వైవిధ్యం వల్ల మనకి వస్తుంది. ఎలాగైతే మనం చదువుకున్న విధంగా మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 12:1-27 వరకు మనము చూసుకున్నట్లయితే ఒక శరీరము అనేక అవయవములు ఎలాగ అయితే ఉన్నవో, ఇక్కడ పౌలు గారు సంఘాన్ని ఒక మనిషి అవయములతో పోల్చున్నాడు. కాబట్టి ఒకటే శరీరము వివిధమైన అవయవాలు, అలాగే వివిధమైన ఆ యొక్క అవయవాల పని మనము చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైవిధ్యం అనేది మనకి శత్రువు కాదు. వైవిధ్యం అనేది శత్రువు, ఐక్యతకి శత్రువు కాదు. ఇక్కడ మనం చూసుకున్నాము నానా రకమైన ఆత్మవరములు మనం చూసుకున్నాము, అలాగే మిగతా విషయాలను చూసుకున్నాం. కానీ ఇవన్నీ కూడా మనము క్రీస్తులో ఉంటేనే మనకి క్రీస్తులో సత్య సంఘంలో ఉంటేనే మనకి అనుగ్రహింపబడతా అనే విషయం మనము తెలుసుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మనకి ఇంపార్టెంటే, ముఖ్యమే. అందుకే మనం చూసుకున్నట్లయితే 16:17 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే నేను చేయను కాదు గనక శరీరంలో దాన్ని కాదని పాదం చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. కాబట్టి ఇది ఐఎమ్ నాట్ యాటిట్యూడ్, అంటే నేను కానేరను అనే ఒక యాటిట్యూడ్ అనేది ఉండదు. అలాగే మనకి ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే 16:17 మరియు నేను కన్నులు కాను కనుక శరీరంలోనిది కాదని చెప్పినంత మాత్రం నా శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? కాబట్టి మనము దేవుళ్ళు కనుక ఉన్నట్లయితే దేవుడు మనలను ఆశ్రయించుకోవరంగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా క్రీస్తు ప్రేమ చేత క్రీస్తు అవయవంలో ఏకమై ఉన్నలాగున మనం అందరం కూడా ఎలాగైతే మనం చూసుకున్నట్లయితే 26వ వచనంలో, కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడ్డను, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. కాబట్టి ఎలాగ అయితే ఒక అవయవము శ్రమ పడితే మిగతా అన్ని శ్రమ పడతాయో, అలాగే ఒక అవయవము ఘనత వహిస్తే మిగతా అన్ని ఘనత వహిస్తాయో, మనము కూడా సంఘంలో చేర్చబడిన సంఘ సభ్యులమైన మనము కూడా దేవుడిలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించుకోమన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే మనలో ప్రేమాభావాలు ఉన్నప్పుడు, అంటే ఒకరి ఎడలో ఒకరికి మనకు ప్రేమ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని అభివృద్ధి చేసేవారుగా ఉన్నారు. కాబట్టి ప్రేమైన సంఘమా దేవుని బిడ్డలారా, కాబట్టి మొదటిది వైవిధ్యం వల్ల మనము ఐక్యతను మనము చూసుకునే వాళ్ళంగా ఉన్నాం. సెకండ్ థింగ్ ఈజ్ యూనిటీ త్రూ హ్యూమిలిటీ. Philippians chapter 2 verse 1 to 4. Therefore, if you have any encouragement from being united with Christ, if any comfort from his love, if any common sharing in the Spirit, if any tenderness and compassion, then make my joy complete by taking like-minded, having the same love, being one in spirit and of one mind. Do nothing out of selfish ambition or vain conceit, rather in humility value others above yourselves, not looking to your own interests, but each of your interests of others. So here, my dear brothers, my dear brothers and sisters, here, the command here is short and simple. There are several important observations can be made. First, the command is to each believer, all Christians, regardless of maturity or authority, are supposed to treat others with humility and selflessness. Second, the focus is not exclusively towards others. Paul does not say, never look to your own interests. In other words, we are to put the needs of others before our own. But this does not mean what we completely avoid caring for our own needs. It's hard to serve other people when your own life, health or concerns are in ruins. Third is, we are each called to help more than just one person. This is not directed as the single others, but all the others. There's a common cultural wisdom, or each person to pay it forward, or each one reach one. So while these sayings have a ring of truth, they do not completely fulfill Paul's teaching in their verse. Believers are called to help others, serving the needs of group of people. In the case of Philippines, this included the congregation that met in house church, then spreading to serve those who did not yet know Christ, and to helping both believers and unbelievers beyond their community as part of fulfilling the Great Commission. So my dear Ignatius, my dear brothers and sisters, so unity through humility, nothing through self-ambition. So that's what Paul wants against pride, competition and self-centeredness. Let nothing be done through selfish ambition or conceit. So my dear brothers and sisters, success in God's kingdom is not who gets ahead of others, but who helps others gets ahead. So my dear brothers and sisters, let's help each others to get ahead, so that we all can reach into his kingdom. And second thing is, esteem others better than yourselves. In lowliness of mindset, let each esteem others better than himself. So the hardest instrument to play is second fiddle. yet unity requires them. So let's focus on me and more focus on we. Less focus on me and more focus on we. So true humility is listens more, serves quietly, and seeks God's glory, not applause. కాబట్టి ప్రియమైన ఇగ్నైటెడ్ శ్రోతారా, దేవుని బిడ్డలారా, రెండవది మనము ఈ యొక్క ఐక్యత మనము విధేయత ద్వారా మనము సాధించవచ్చు. వినయము అలాగే విధేయత ద్వారా మనం సాధించవచ్చు. ఫిలిప్పీ రాసిన పత్రిక రెండో అధ్యాయం 1-4 కావున క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సావాసమైనను, ఏ దయారసమునైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసులో ఉన్నట్ల ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారై ఉండి ఒక్కదాని ఎందు మనసించుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతను వృధాతి చేయం చేతనైనను ఏమి చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీరు ప్రతి వాడు తన సొంత కార్యములకు మాత్రమే కాక ఇతరుల కార్యం కూడా చూడవలను. కాబట్టి ప్రియమైన ఇంటర్టైడ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం వినయం ద్వారా మనము ఐక్యతను సాధించవచ్చు. ఈ యొక్క వినయాన్ని మనం ఎలాగ చూసుకోవచ్చు అంటే, మనము ప్రతి ఒక్కరూ తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా మనం పూనుకోవాలి. కాబట్టి మనలో ఉన్న ఆ యొక్క గర్వాన్ని చంపేసుకోవాలి, మనలో ఉన్న హెచ్చింపు స్వభావాన్ని చంపేసుకోవాలి. అలాగ అయితేనే మనము దేవుని యొక్క ప్రేమను ఎప్పుడైతే మన హృదయంలో నింపుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించేవారంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉంటుందో మనము ఇతరులకి సాయం చేసేవారంగా మనము ఉంటాము. కాబట్టి అందుకే ప్రేమైన ఇంటర్టైడ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనము నేను మాత్రమే నా గురించి అని మాత్రమే ఆలోచించకుండా మేము మనము అని సంఘం గురించి కూడా మనం ఆలోచించేవారంగా ఉంటే దేవుడు మనను దీవించేవారంగా ఉన్నాడు. సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ బై సేయింగ్ మై డియర్ గ్రేటర్స్, యూనిటీ త్రూ యాక్టివ్ సర్వీస్. మాథ్యూ చాప్టర్ 25:14-30, వీ ఆల్ నో దట్ ద టాలెంట్స్ పారబుల్. సో there are 3 persons and each one has given different talent. So first one has 1 talent and second one has 2 talents and third one has 5 talents, and each one according to their own ability. So God does not measure us by how much we have but by what we do and with what we have. So each was rewarded according to the deeds. So both the 5 talent and 2 talent servants heard, well done, good and faithful servant. Why? They used what God gave them. They worked for the master. And lessons from the 1 talent man is, the problem is he's having the fear and he's lazy and he always chooses excuses. He buried his gifts. So that's what my dear Ignatius, as a congregation members, as a church members, do not neglect what God has given you. Fear must not control your destiny. That's what it says in 2 Timothy 1:7. God has not given us the spirit of fear. Unity weakens when members refuse to serve. So my dear leaders, my dear brothers and sisters, through these three, we can achieve unity. So once, like a one body, if you have this unity, we'll definitely can achieve the God's kingdom. కాబట్టి ప్రేమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మూడు విషయాలు మనం చూసుకున్నట్లయితే యాక్టివ్ సర్వీస్ అంటే దేవునికి సేవ చేసే విధానంలో మనము యాక్టివ్గా ఉండాలి. కాబట్టి ఇతరులకు సహాయపడే విషయంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి 25:14-30 చూసుకున్నట్లయితే మనము ఒక చిన్న ఉపమానం చూడవచ్చు. అక్కడ తలాంతుల ఉపమానం, ఒకరికి 1 తలాంతి ఇవ్వబడింది, ఒకరికి 2 తలాంతులు ఇవ్వబడింది, ఒకటి 5 తలాంతులు ఇవ్వబడింది. కాబట్టి ఈ యొక్క తలాంతులు ఎవరికి ఎంత ఇచ్చారంటే అది వారి సామర్థ్యం కొలది దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అక్కడ 2, 5 తలాంతులు గల వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుకున్నారు, వాళ్ళు బల నమ్మకమైన మంచి దాసులు అని పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు దేవుడు ఇచ్చిన ఆ తలాంతులను ఉపయోగించారు. కాబట్టి ఆఖరి ఒక తలాంత వాడు ఏం చేశాడు, భయపడ్డాడు, లేజినెస్ ఉంది, అలాగే సాకులు ఎత్తుక్కున్నాడు, ఏమో అదేమన్న పోతే ఏమన్నా అంటాడేమో. కాబట్టి తన యొక్క తలాంతను ఏం చేశాడు, గ్రంథ తవ్వి గొంతులో పెట్టాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము, క్రీస్తు సంఘంలో సభ్యులమైన మనము, ఈ యొక్క సంఘ సభ్యులమైన మనము కూడా దేవుడు మనకి మన యొక్క తలాంతులు, మన యొక్క సామర్థ్యం కొలది దేవుడు మనకి తలాంతులు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వాటిని ఈ యొక్క ఒక తలాంత వ్యక్తిలాగా మనము భూమిలో పాతి పెట్టకుండా దేవుడు ఇచ్చిన తలాంతులు మనము అభివృద్ధి చేసుకుందాం. అందుకే భయపడకూడదు మనము, భయం మన యొక్క జీవితాన్ని, భయము మనల్ని భయంతో మనము జీవించకూడదు. ఎందుకంటే అంటారు 2 తిమోతి రాసిన పత్రిక 1:7 దేవుడు పెరిగిగల వారి ఆత్మను మనకి ఇవ్వలేదు. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, ఇక మూడు విషయాల్లో ఉన్నట్లయితే మనము ఐక్యత మీద మనము గెలవచ్చు. సో మై డియర్ గ్రేటర్స్, మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్, ఐ వుడ్ లైక్ టు సే కంక్లూడ్ బై సేయింగ్ యూనిటీ ఈస్ కంప్లీషడ్ త్రూ డైవర్సిటీ, హ్యూమిలిటీ అండ్ యాక్టివ్ సర్వీస్. సో ఏ యునైటెడ్ చర్చ్ ఈస్ ఎ స్ట్రాంగ్ చర్చ్, ఏ యునైటెడ్ చర్చ్ ఈస్ ఎ లవింగ్ చర్చ్, ఏ యునైటెడ్ చర్చ్ ఈస్ ఎ పవర్ఫుల్ విట్నెస్ టు ద వరల్డ్. So that's what Psalm chapter 133 verse 1-3 said, Behold, how good and how pleasant is it for me, for brethren to dwell together in unity. So my dear Ignatius, my dear brothers and sisters, so thank you so much. I hope you have enjoyed the lesson, and until see you in the next Lord's Day. Until then, Amen and Vandanam to you all.
1: All right, Igniters, that was none other than our good friend, Brother Jack Williams, all the way over from Hyderabad, Igniters, and amen to that, Igniters, amen. Got some hearts, Igniters, and I tell you, two thumbs up. Sister TL sent over 4, 5, grand total 6, 7. 8, 9. What do we got? 1, 2, 3, 4, 5. 3 is 8. Because he sent over 2 already prior beforehand. And I sent over 2 for that one. So amen to that. Okay. Coming up here in about 30 minutes. Igniters, 35 minutes. We're going to have the living proof with our good friend, Brother Luciano, here on Ignite Radio. And then we're going to put this thing actually on its automatic igniter. So we hope all of you will sit back and enjoy. Brother Luciano from IPIL Philippines Igniters is going to be with us here on Ignite Radio. This is Thunderkirk reporting live. Hope all of you are doing well. Get started here. You guys got the schedule. We're going to go get some rest. You all get ready because this is going to be something fun, something exciting to listen to. Amen to that. All right. Here is the song, Igniters. Turn the radio on here on Ignite Radio.